0: ఎలవో అదమరక్కసో
1: ఎలవో నారి
0: పాండవరాజయాగి సకల దేవతలను సోలిసిదెంబ గర్వవను పడబేడ. నిన్న చలవు నన్నల్ని నడేలారదు. యుద్ధకి సిద్ధనాగల భ్రష్ట పరమ పాపిష్ట
1: ఎలవో.

0: సమస్త భాగవత మండలికి
1: జై.
0: అనగుప్పయ శ్రీ సిద్ధి వినాయక యక్షగాన మండలికి
1: జై. ఇందిరారమణ గోవింద
0: గోవింద గోవింద అందవర మనకి ఆనందవాగలి గోవింద.
2: ಮೂಡಲಪಾಯ ಯಕ್ಷಗಾನ ಕೇಳುತ್ತಿದ್ದೀರಿ. ಪ್ರಸಂಗ ರತಿ ಕಲ್ಯಾಣ. ಪ್ರಸ್ತುತಪಡಿಸಿದವರು ತಿಪಟೂರು ತಾಲೂಕು ಅರಳಗುಪ್ಪೆಯ ಶ್ರೀ ಸಿದ್ಧಿವಿನಾಯಕ ಯಕ್ಷಗಾನ ಹವ್ಯಾಸಿ ಸಂಘದ ಪುಟ್ಟಸ್ವಾಮಿ ಎಆರ್ ಮತ್ತು ಸಂಗಡಿಗರು. ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಆಕಾಶವಾಣಿ ಬೆಂಗಳೂರು ಕೇಂದ್ರದ ಕೊಡುಗೆ.